0: யாரோ யோனா யாரோ யோனா யாரோ யோனா
1: శుభోదయం ప్రీతియ స్నేహితుల నమస్కార్ కేళ్తా ఇద్దరా వేణు ధ్వని ఇదు 90.4 ఎఫ్ఎం కెఎల్ఇ కనసు బెళగావ్య మొట్టమొదల రేడియో కేంద్ర నిమ్మందుకి నాన్న మంజునాథ్ పై ఆత్మీయ స్నేహితరే ಶುಭ ಶುಭ ಶುಭ ಬುಧವಾರ ವರ್ಷದ 6ನೇ ತಿಂಗಳು ತಿಂಗಳಿನ 3ನೇ ದಿನ June 3, 2026 ನಿಮ್ಮೊಂದಿಗೆ ನಾವು ಸ್ಪೆಷಲ್ ಚಿತ್ರ ಮಂದಿರ